0: the 2XX Community Events calendar. Find out what's happening around town or, on the flip side, tell everyone when you have an event coming up. Just go to the 2XX website at 2XXFM.org.au and submit your event details. It's easy, it's free, it's people-powered. 2XX, supporting our community.
1: The time is 8:30 p.m. You have been listening to the Spanish program on 98.3 FM, 2XX People Powered Radio. Please stand by for the Indian Subcontinent program, Telugu. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaram. Inati Karikravani Nenu Prasaristunnanu. Modatiga, Eppalaga, Oka Bhakti Gita Untundi. Dan Taravata, Manamu Dr. విద్వాన్ డాక్టర్ విశ్వనాథ్ ఎంబి అని పోయిన వారం విష్ణు శివ మందిర్లో వచ్చి ఒక ప్రవచనం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ ఆయన కన్నడ మరియు ఇంగ్లీషు హిందీనే మాట్లాడతారు ఆయన. సో ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుంది. దయచేసి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూ వినండి. దాని తర్వాత కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని పాత పాటలు ఉంటాయి. దాని తర్వాత ప్రోగ్రాం కంక్లూడ్ అవుతుంది. గత 2 వారాలుగా శ్రీనివాస్ ప్రసాద్ గారు ప్రోగ్రాం నడిపించారు, వారికి మా కృతజ్ఞతలు. సో మొదటిగా ఒక భక్తి గీతం విన్నామా?

0: మీరు విన్న పాట రఘునాయక ఆదిరాజ కృతి ఆదితాళం, పాడింది సౌమ్య. మీ త్యాగరాజ కృతి ఆదితాళం, పాడింది సౌమ్య. సో ఇందాక మీకు చెప్పినట్టుగా మొదట్లో విద్వాన్ డాక్టర్ విశ్వనాథ్ ఎంబి అని మైసూర్ నుంచి వచ్చారు. వారిని మన శంకరమఠం వాళ్ళు, బెంగళూరులో ఉన్న కర్ణాటకలో ఉన్న శంకరమఠం వాళ్ళు శృంగేరి నుంచి, అహం బ్రహ్మాస్మి అనే ఫౌండేషన్ నుంచి ద్వారా పంపించారు. సో వారు ఇక్కడ వచ్చి 2 రోజులు ఇక్కడ సంభాషణ ఇచ్చారు ఆయన. సో ఆయన ఇంకొక ఆయన అర్జున్ అని చెప్పి, అర్జున్ భారద్వాజ్ అని చెప్పి, ఇద్దరు షేర్ చేసుకున్నారు. దే స్పోక్ వెరీ వెల్ అబౌట్ శంకరాచార్యులది, ఐల్ టెల్ యు ది నేమ్ ఆఫ్ ద థింగ్, ఐ జస్ట్ మిస్డ్ ఇట్. ఇప్పుడు మొదటిగా వచ్చి డాక్టర్ విశ్వనాథ్ ఎంబి గురించి చెప్తాను. హీఈస్ ఎ కన్సల్టెంట్ అండ్ చీఫ్ టీచర్ ఫర్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ అట్ యోగ విజ్ఞాన అని చెప్పి, ఆయన పిహెచ్డి చేసుకున్నారు బనారస్ హిందూ యూనివర్సిటీలో. దాని తర్వాత మల్టిపుల్ మాస్టర్స్ డిగ్రీ చేశారు వేదాంతంలో, అండ్ చాలా ట్యూటరేజ్ కూడా చేశారు. అంటే గురువుల దగ్గర పోయి వేదాంతం గురించి నేర్చుకుని చివరికి హీస్ బికమ్ ఏ స్పీకర్ అండ్ ఎ టీచర్. సో ఆయనతో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, ఒక 5 మినిట్స్ ఇంటర్వ్యూనే, అది మీరు వినండి.
1: థ్యాంక్ యూ విశ్వనాథ్.
0: థ్యాంక్ యూ విశ్వనాథ్ అవరే. ఆన్ బిహాఫ్ ఆఫ్ కాన్బెరా తెలుగు వాణి అండ్ సమితి, ఐ వెల్కమ్ యూ టు ద లిసనర్స్ ఆఫ్ కాన్బెరా తెలుగు వాణి రేడియో ప్రోగ్రామ్ ఇన్ కాన్బెరా. నమస్కారం.
2: నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.
0: యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో, విశ్వనాథ్ అవరు కెన్ నాట్ స్పీక్ తెలుగు. ఐ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిల్ బి ఆన్సరింగ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యూ వర్ టాక్ ఓవర్ ద లాస్ట్ 2 డేస్ వాస్ బ్యూటిఫుల్. It was enchanting on Bhajagovindam. But how did this journey of Bhajagovindam for you start in life?
2: First and foremost, no, thank you very much for giving me this opportunity to speak. Bhajagovindam is one such stotra which I should say that I have grown up listening to it on a daily basis. Mm-hmm. And it is something that has held personally my life together in many occasions. Mm-hmm. Where you feel like throwing everything away, or where you feel kind of battered by life. Mm-hmm. It has always been Bhajagovindam for the rescue. So that's been the influence of Bhajagovindam on me. So it's very much a part of my DNA, I should
0: Fantastic.
2: say.
0: And the next question to follow on is this, the Sringeri Matha,
2: yeah,
0: Samsthana, which is promoting this
2: Aham Brahmasmi
0: Foundation. What is its services and what does it do?
2: Oh, yes.
0: You have to enlighten the listeners.
2: Yeah. Aham Brahmasmi Foundation was established in 2022. Mm-hmm. Initially, we were taking care of only the social media platforms, mm-hmm, posting small videos and all. Mm-hmm. And then it got into it. It became a part of Dakshinamnaya Sringeri Sharada Peetham. Mm-hmm. And from there onwards, we have been conducting several Vedanta Shravana programs.
0: Mm-hmm.
2: All across India now, globally as well. So we have been in the US, Australia, Singapore, UK, mm-hmm, Canada, as well as Europe. Mm-hmm. So these are the places where Aham Brahmasmi Foundation has conducted, mm-hmm, these outreach programs to people who are settled in various countries, mm-hmm, but they want to remain connected with Sanatana Dharma. Mm-hmm. So Aham Brahmasmi Foundation curates some lectures throughout the day, which, mm-hmm, makes them connected to Sanatana Dharma. And there are some short-term courses also which are offered. Some primary texts are taught as well, mm-hmm. as part of this. So that's basically what. So
0: is there any specific age groups you start with? No.
2: There are specific courses for children as well. No, Samskara Sudha, Yuva Bharati, these kind of programs are also there. And of course, for adults, it is open for everybody, irrespective mm-hmm. of gender and kind of differentiation that people may have, caste and all those things. Every single Sanatani is welcome to.
0: And
2: these
0: where is the headquarters of
2: The headquarters?
0: Aham Brahmi?
2: Yeah, the headquarters of Aham Brahmasmi Foundation is in Sringeri.
0: Sringeri,
2: Karnataka.
0: Good. Yeah. Very good, very good. And could you also tell us, in your experience, I mean, you give discourses in Mahabharata, Ramayana, and all this.
2: Yeah.
0: How can this be applied to children? And how can this be applied to children? How can we get the children to activate into this?
2: One of the primary focus of Aham Brahmasmi Foundation, as guided by the Ubhaya Jagadgurus of Dakshinamnaya Sringeri Sharada Peetham, has been to involve children at a very young age into Sanatana Dharma. So we have a unique camp designed for the children called as Samskara Sudha, where stories will be narrated and some small puja vidhi, nitya puja vidhi, some stotras, all these things are taught to them so that they can understand and they can inculcate that into their life. Mm-hmm. So that is a very very carefully crafted thing.
0: That's fantastic. And in your journeys, what is the experience of different audiences you have seen in different countries?
2: Yeah.
0: Like Arjuna's travel, he says over 40 countries you have done almost the same.
2: Yeah.
0: So would you tell us, what is it that inspires you when you start seeing an audience or a crowd?
2: Yeah, I think one common thing that we find is the grounding in Sanatana Dharma is very much missing. And many a times we see people who are in between losing it and completely holding on to it.
0: Mm-hmm.
2: And these kind of audiences, you know, they do provide us with a little bit of challenge, because how much has to be stressed, because there are certain limitations in the countries where they are living, mm-hmm. whether it is demographic challenges or whether it is weather mm-hmm. challenges, climatic mm-hmm. challenges. But still, Sanatana Dharma has to be retained by them,
0: mm-hmm.
2: and that one desire that all of them have, that they want to be part of Sanatana Dharma, and they want their next generation to be continuously part of Sanatana Dharma as well, is
0: fantastic.
2: One common thing that I find in all
0: fantastic.
2: The audience.
0: Thank you very much for your time.
2: Thank you.
0: I really appreciate. Wish you all the best for
2: your onward journey. Thank you.
0: And we look forward to seeing you again.
2: Thank you.
0: And
2: thank
0: next
2: you so
0: time
2: much.
0: We would like to have the honor of hosting you.
2: Oh yes. Thank you so much.
0: Thank you, sir. మీరు ఇప్పటిదాకా విన్నారు డాక్టర్ విశ్వనాథ్ గారితో ఇంటర్వ్యూ. డాక్టర్ విశ్వనాథ్ గారు మైసూర్ నుంచి వస్తారు. సో ఆయనకి తెలుగు రాదు కాబట్టి కన్నడ కానీ లేకుంటే హిందీ కానీ లేకుంటే ఇంగ్లీష్లో మాట్లాడతానన్నారు. సో ఐ ప్రిఫర్ దట్ వీ స్పోకెన్ ఇంగ్లీష్ బికాస్ చాలామందికి ఇంగ్లీష్ అర్థమవుతుందని. ఐ నో తెలుగులో మాట్లాడింటే బాగుండేదని, బట్ ఆయన కన్నడలో మాట్లాడితే అసలు ఈ మాట కూడా మనకి అర్థమయ్యేది కాదు పూర్తి. సో అట్లీస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడి ఆయనతో ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దానికి విష్ణు శివ మందిర్ మరియు అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ రిప్రజెంటేటివ్ రూపారావు అండ్ సింహ అని ఒక ఆయన ఉన్నారు, ఆ మొగుడు, వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు ఫర్ హ్యావింగ్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూ. దాని తర్వాత మీరు ఆయన అహం బ్రహ్మాస్మి దీంట్లో చెప్పినట్టుగా మీరు అందరూ యూ కెన్ గో అండ్ లిసన్ టు హిజ్ పాడ్కాస్ట్ ఆర్ టు వాచ్ సమ్ ఆఫ్ లిసన్ టు ఆన్ ది యూట్యూబ్లో. వాళ్ళ ఛానల్స్ చాలా బాగున్నాయి. ఐ హవ్ గోన్ అండ్ హ్యాడ్ ఎ బ్రీఫ్ లుక్ ఆన్ దెమ్ when I was away over the weekend. Naak matram, I felt it very inspired, and I want to listen more of them. I wish my battery life was in the phone was much longer than what it is currently now. Dan tarvata vachi meeku cheppinatuga Vishnu Shiva mandir lo meeku update chestunanu. Vishnu Shiva mandir lo Jay Shankar gar priest ee lopala ooriki poyaru, vaalla peddanana poyaru ani cheppi. We pray for his soul to rest in peace. And aa sandarbhanga tanu India ki vellipoyaru. So ippudu Perth nunchi oka kotta priest vacharu. ఈ గత 4 రోజులుగా మన శ్రీనివాస్ లక్కరాజు గారు గుళ్ళ పూజ చేసి అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. సో వీ థ్యాంక్ హిమ్ ఫర్ దట్ గ్రేట్ వర్క్ దట్ హీ హెస్ బీన్ డూయింగ్ అట్ విష్ణు శివ మందిర్. సో అండ్ ప్రతి సోమవారం 6:30కి రుద్రాభిషేకం, శుక్రవారం 6:30కి మురుగనాభిషేకం, శనివారం పొద్దున 10:30కి వెంకటేశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే దయచేసి విష్ణు శివ మందిర్లో మన కమిటీ మెంబర్ కానీ లేకపోతే రిసెప్షన్కి ఫోన్ చేసి వాళ్ళని అడిగారంటే వాళ్ళు మీకు సహకారం చేస్తారు. ఇప్పుడు ఒక పాట విందామా?

మీరు ఆ పాటలో విన్నారు ఘంటసాల పీసెస్లా పాడింది, బట్ పీసెస్లా వాయిస్ ఎంత డిఫరెంట్గా ఉండింది చూడండి. దిస్ వాజ్ ఇన్ ద ఎర్లీ 1960s ఈ పాట రికార్డ్ చేశారంట. ఐ వాజ్ జస్ట్ రీసెర్చింగ్ ఆన్ గూగుల్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాత పాటల్లో అంతా మ్యూజిక్ చూడండి ఎంత మెలోడియస్గా ఉంటుందో. ఈ రోజుల పాటల్లో అంతా డ్రమ్ము బీటు వాళ్ళు మ్యూజిక్ని ఎక్కువ పెంచుతారు, తబలా బీటు కానీ ఢోల్ బీట్ కానీ అదిరిచ్ చేస్తారు, కానీ దే డోంట్ లెట్ ద సింగర్స్ వాయిస్ కమ్ అప్, లేకుంటే వాళ్ళు కిర్చాల్సి వస్తుంది. ఈ పాటల్లో చూడండి ఎక్కడా దే వాజ్ నో వేర్ ఎ సింగర్ హ్యాడ్ టు ఓవర్ స్ట్రెచ్ ద వాయిస్ అని, దే హ్యాడ్ టు సింగ్ ఇన్ దేర్ నార్మల్ టోన్ అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఈ సాంగ్. ఈ ఇంకొక పాట విన్నాము ఘంటసాల గారు అండ్ పిన్నగాలి నాగేంద్ర గారు.

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8:30 నుంచి 9 గంటల దాకా 98.3 2XX పీపుల్ పవర్డ్ రేడియో స్టేషన్ పైన కాన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.